సుప్రభాత్. ఎఫ్ఎం 100.5 ఎని 100.5 పేగాహర్స్ పర్ ఆకాశవాణి కా యే దేహరాదూన్ కేంద్ర హే. आज शनिवार है. शक संवत 1948 के आषाढ़ मास की 13वीं तिथि, तदनुसार 4 जुलाई सन 2026. इस समय सवेरे के 5:57 हो रहे हैं. हमारी आज की प्रसारण सभा आरंभ होती है.